ఇన కుల తిలక శ్రీరామా జో జో గుణనిధి జానకి ప్రేమా జో జో మనుజ సంకులక భయనామా జో జో హనుమంత సహృదయ ధామా జో జో జో జో